0: శాస్త్రీయత, బారీకీ రాగో కి శృంగార సురూ కా సమయ బీతా, దౌర్ బదలే కాయమ్ హై సంగీత కి మధుర పాఠశాలా. हर रोज सुबह और शाम 6:45 पर संगीत सरिता सिर्फ विविध भारती पर.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा. आइए सुनते हैं कार्यक्रम साज और आवाज़.